0: పాయించాను. ఇన్ని హిడిని తిస్కరించుదో, ఇన్ని హిడిని తిస్కరించుదో.
1: మో రాజా హుసు తిని పోని తిన రాని, ఉన్ని చటి ఖాండు చుట్టే కహాని. పొనౌల పిసే సామి కరి కరి విసటిని కసు తిను ప్రాణి. అపు నచ్చౌన పర పర చాని చాని, మో నచ్చి అవతా కిన హుచ పాని పాని. ఒస థాకిత గచ అపు సోహని పోహకి, మన్ మిల సతి మల రోజ్ ని పోహకి.